0: గుడ్ గాడ్, హలో డాక్టర్ గంజు, పాలనా వాలా హే. వాట్? ఐఎమ్ ఇంపేషెంట్.
1: నో, నాట్ అట్ ఆల్ డాక్టర్.
0: ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ ఇమీడియట్లీ. ఓకే ఓకే.
2: డాక్టర్ సాహబ్,
0: ఆప్ అప్నా పేషెంట్ లే జాఓ. ఉస్కో ఫాల్స్ పెయిన్స్ థా.
2: వాట్?
0: హా, దో వీక్ బాడ్ ఆనే కా.
2: అచ్చా డాక్టర్, థ్యాంక్ యూ.
0: హా, ఓ మిస్టర్ వర్మా
2: జీ,
0: హమ్ తుమ్కో లాస్ట్ టైమ్ బోలా థా తుమ్ అప్నీ వైఫ్ కా మర్డర్ కర్ రహా హై. మర్డర్? అరే బాబా, ఉస్కో బ్లడ్ ప్రెషర్ హై, వో వీక్ హై, ఔర్ తుమ్కో పాపులేషన్.
2: డాక్టర్ సాహబ్, బాత్ యే హై కి దేఖియే,
0: క్యా మగజమారీ హై
2: వో. డాక్టర్ సాహబ్, పామిస్ట్.
0: పామిస్ట్?
2: హా, పామిస్ట్. వో లక్
0: లక్ పామిస్ట్ అనే లక్ పామిస్ట్ అనే లక్
2: డాక్టర్ సాహబ్, వో తక్దీర్ తక్దీర్ పామిస్ట్ బోలా.
0: ఓ డేమ్ పామిస్ట్. దేఖో, తుమ్ అప్నా పేషెంట్ లే జాఓ, పామిస్ట్ కే పాస్ లే జాఓ. అబ్బీ అని ఈజీ భగత్, లక్ అని టక్టీ టక్టీన్ అని పామిస్ట్ అని మగజ్ మారి. హలో డాక్టర్, పాలనా వాలా? అరే బాబా, బండూ పాలా నహీ, పాలనా వాలా. వాట్? మేజర్ సింగ్? రాంగ్ నంబర్.
2: డాక్టర్,